0: అస్సలాము అలైకుం. నూదేగే మెగాహెర్ట్స్ దివే ఎఫ్ఎం గే హున్ తెరిండా వారం ఉఫావిర్ వగత్ కొల కైదము ఎహున్ తెరింగే హవు మేదుగ షోయక్ మి బద్దల్ కురి ఫినా మేదుగ షోయక్ కోస్ హమ ఎగార్ గడి తిరి సింగు మా హమ ఫినా కురియ దాణ కురియ దార్ ఎహున్ తెరింగే బావెరు మాయకు మేదుగ షోవిస్ కురియ దాణి ఎహున్ తెరిం బావెరు మా నువత లవెన్ అడవ హలుమ మెసేజ్ కురాణి పిఎస్ఎం డిఎఫ్ఎం 91 పేజ మిగేతరం దురుగుహరి ఫరాతి కలవే హాస్ కొలం బెణువాణ మే ఫుర్సత్ వెస్ ఉన్నాణే మీదుగ షో వెస్ ఫషాణి హమవర హిగ్గామ్ రీతి అమిల రావు గెలవైకు
1: దివిహి ఎఫ్ఎంకి కొమ్మె గడియరేగి ఫెషన్ వెస్ దివిహి అమిల రాగి గెలవైకు

0: Guest RJ.
1: కొరియన్ మీదని గెస్ట్ ఆర్జే మీ షో, మీ షోగా మీరే మీ బతుకునే సమయం మీకు ఇతను మీ వర రీతి లవే అని
2: వర రీతి వరం హిగ్గా లవే కొమ్మసరగద్ది నిధి జహం వేసుడే లవాగే రీతి కము అని నిధును
1: లవాగే హమా ఏ షాయరీ బస్తతో
2: వర రీతి లవే దెంగే అనికాయ సితురు రీతి లవే గేతో ఇంకా బలాల మా ఫరాతక గుళాల
1: అస్సలాము అలైకుం.
3: వాలైకుం సలాం.
1: గపడతమి
3: మీ రీషం
1: ఇషం కేనతో కేఐ సావకంతో అలగొన బదలి
3: రాంగాలు మీ మెదురాజ్యతెర
2: మెదురాజ్యతెర రీషం గే అడకివేస్ మీ అమ యగివిన మిషోగ ఇవే అడే అడ ఎఫ్ఎం గే హెన్ షో ఏకు నేగ ఇవే కమ హియన్ నువే
1: బడ బదలి కి జియా మిషో ఏక ఎఫ్ఎం గే హెన్ షో తకవర ఆస
2: బడ మి బలని మిషోయం హాస మి ఎహున్ తెరియ కమ రీషం
1: నర్ గెస్ట్ ఆర్జే తమ ఇన్న నిస్తో రీషం
2: రాంగాల తమ బుణవేని
3: మీ షోగా ఇన్ పరాతకే సబబుం కంటవేద
2: అస్తిహం బునేతో మి
1: హమి మీ మీ హాస్యకమ కిదో
2: దెన్ వరం ఉఫావజ్జు కొమ్ మేక షోగా ఇన్ పరాతకం వేస్ మింద మి బలనే షమీం కమ విస్ వేదాన కమం గే దెన్ హమ వర ఉఫావజ్జు షమీం గో ఆది మోకే సరబ డుఫలే కొమ్ మేక
1: దెన్ కొమ్ మే సెపరాతే దో ఎక బదవాలే
2: ఎహం వే మకబా కాఫిన్ తమిరే
1: మీరేగే
2: మీ మౌలుగ మీ అహణి మీ అహారుగే హమస్ హెమ్మస్ నిమిగెన్ దియరుగా ఉమ్మీదు కురి కంకముగే తెరే కిహావరెం హాసిల్ వెజ్జయ్యే వాహకతకే కుంకుం కమెం హయ్యే హాసిల్ వి
3: హాసిల్ని
1: దాని
2: మ్యా హురిహా కమెన్ హాసిల్ వీమస్ కమ నుదాన్ నుదానే హవేమ మి కుది కుది కంకం వెస్ దెన్ ఏ సమ హాసిల్ వమున్ దావర కరంగ
1: రహరుగ బార్మస్ సమనుర గే తరే హైక కం హాసిల్ ఉన్ సే వర బడ వర
2: కే షమి మి మసెక్ కే మి కొరన అస్ కుది కంక తు కం మి తరే మెస్ ఎవెస్ కమెన్ మి ఇస్సా కొల్లాన గుతె వేతో తో అనే ఇండియా దివ హిమనే న తస్ వహర కుర ఉమ్మేత తో గుతెరేగ
3: ఏయ్ హమ కుల్లియ కం యా కమ కే కహల కం కం ఏ కి
2: వనిదాయ ఉమ్మీద అనే
3: హిమన నుహిమనే ఉమ్మీద ఉమ్మీద కొగ్గిన దేయస్సు అనే లొలుగే ఆపరేషన్ కేకమకు నుకుర యన్నం జహుడి దేహమా ఏకం హాసిల్ నువే
2: ఏమ హాసిల్ నువే ది దో ఏమ హాసిల్ వికమింగ్ ఇవేన ఎవెస్ కొతే నువే షమీ అది హమ
1: ఏమ ఏ బునిత సర్ప్రైజ్ కే హమతే బలమ హార్మస్
2: షమీ మీ అహన్న వాగత కేకద వర్దెన్ ఎహెం కాల కంకం హాసిల్ కురా హివ్వాని దే అముకు హాసిల్ కురం బేణువా కంకం అన్నాన ఫేస్బుక్ అట్రాచి
1: ఇష్టిహారేణువా
2: కంకం హాసిల్ అనే ఫేస్బుక్ తిరువులవే వరువే హమ එහෙමීම වරබ්බට ශුක්‍රියා හම මිෂෝගේ බෑරවීම ලවේ හාස කොල්ලන් කොන් කොන් ලවේ ජහා දෙම්
3: ලවේ හම සියායා දීති ලවේ ජහලනි කෝ ඕකේ ශමීම දෙකු දින
2: දැන් කොන්ෆරන්ස් එක හාස කොල්ලන්
3: ති දෙකු දින හම හාස කොල්ලන්
1: එහෙම අරුම් පරත් සම වරබ්බට රීෂම
3: දැන් දැන් මිගට එක හම තිතා තිබි හුරිහා කුදින් දැන් අදි අඩු නී වුණු කමු ගවියස්
1: එහ වර බාජ්ජ දෙක එතම
2: වකෙලන මේ මානේ හම විකොළම වෙස් සම රීෂම්ම හාස කොල්ලාන මිලව අඩුව හාලච්ච එංගේ මිලව මි
3: අර තපාත් ලවේ
1: වර දීති ලවේ කම වනිමි එංගේ රීෂම්
3: ඕකේ
2: එහම වකෙලන කුරියෙ මදනි ගෙස්ට් ආර්ජේ හම මිරේග ෂෝ එස් නුවගට තිරේහා හම කුරිය ගෙන්දාන බෑරුම බෙන්ව ෆරැතකු නන් නෝට් කරමු ගෙන්දමි පීඑස් එම් එයා මදුවරකෝ DFM 91 මි පේජ මෙසේජ් කරමු ගෙන්දානි නන් ජස්සවා එහම ඉතුරු ෆරැත්තකයි කණකස් බද්ද කොල්ලාන රීෂම්ගේ මි ලවයිෆෝ

0: దివిహీన్ నాయకు.
1: నువ్వు దిహ ఎకెమ్ మెగాహెర్ట్స్ దివిహీ ఎఫ్ఎం.